మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

గురువృద్ధుడు ద్రోణుడు వీరిని కూడా విడిచిపెట్టలేదే. వారు ఎంతటి ధర్మాత్ములో మీకు తెలియదా? వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే. అటువంటి మహాత్ములను సంహరించటానికి మీకు మనసెలా వచ్చింది అంటూ ప్రశ్నించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. వారు చేసిన పాపం ఏమిటి అని మళ్లీ ప్రశ్నించటం మొదలుపెట్టింది రుక్మిణీదేవి. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు. నువ్వు చెప్పినది నిజమే రుక్మిణి, వారు జీవితమంతా నిజమే చెప్పారు, ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక్క పెద్ద తప్పు చేశారు. పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే పెదవి విప్పకుండా తలలు దించుకొని మౌనం వహించారు. జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి హక్కు ఉండి కూడా వారిరువురు మౌనం వహించటం అన్యాయమే కదా. ఆ ఒక్క తప్పు వల్లే ఇంత ప్రపంచం నాశనమైంది. ఇంతకు మించిన నేరమే ఉంది. మరి కర్ణుడి సంగతి ఏంటి? ఆయన దానకర్ణుడన్న పేరు సంపాదించాడుగా. గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా. ఆయన్ను కూడా అన్యాయంగా చంపేశారే యుద్ధంలో అని రుక్మిణీదేవి ప్రశ్నించగా, అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు చెప్పిన మాట నిజమే. అయితే యుద్ధరంగంలో యోధానుయోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు మరణానికి చెరువులో ఉన్న సమయంలో దాహం వేసి పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్లు అడిగాడు. కర్ణుడి పక్కనే మంచినీటి చలమ ఉంది. కాని దుర్యోధనుడు ఇవ్వటానికి వీలు లేదన్నాడు. అలా కర్ణుడు అభిమన్యుడి దాహం తీర్చలేదు. ఆ తరువాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ ఒక్క తప్పు చేసినా జీవితాంతం చేసిన మంచి కనుమరుగైపోతుంది. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. చేసే పని నీతిమంతమైనదేనా న్యాయమైనదేనా అని ఆలోచించాలి అని సెలవిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇది ఈనాటి మంచి మాట.

శ్రీ పరాభవ నామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం నవమి మే నెల 25వ తేదీ ఈరోజు సోమవారం. ఈనాటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఏకచిత్రం నువ్వు వస్తావని చిత్రం నుండి కొన్ని పాటలు, తదుపరి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. కురు పాండవుల మధ్య 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధానుయోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. అప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి గుమ్మంలోనే అడ్డగించి కురువృద్ధుడు భీష్ముడు

శ్రోతలు, ఇప్పుడు వినండి ఈనాటి మన గానలహరి కార్యక్రమంలో భాగంగా నువ్వు వస్తావని చిత్రం నుండి కొన్ని చిత్రగీతాలు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు సమర్పించిన నువ్వు వస్తావని చిత్రం దర్శకుడు ఆర్బి చౌదరి మరియు నిర్మాత విఆర్ ప్రతాప్, అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన వారు ఎస్ఏ రాజ్కుమార్. మరి ముందుగా వినండి ఈ చిత్రం నుండి రాజేష్ మరియు సుజాత వీరిరువురు కలిసి పాడిన ఈ పాట.

శ్రోతలు ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల సమయ వివరాలు. ఎంవి హడ్వే స్వరాజ్ద్వీప్కై రంగత్కై రేపు ఉదయం 6 గంటలకు స్వరాజ్ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి స్వరాజ్ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి రాణిచంగా షహీద్ ద్వీప్కే రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్లో బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి జాలీబాయ్ స్వరాజ్ ద్వీప్కే రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీప్లో బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి బారాటంగ్ షహీద్ ద్వీప్కే రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 1:00 షహీద్ ద్వీప్లో బయలుదేరి స్వరాజ్ద్వీప్కు చేరుకుంటుంది. మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ద్వీప్లో బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ స్వరాజ్ద్వీప్కే రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:00 స్వరాజ్ద్వీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుకుంటుంది. మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్లో బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. మీరు ఇంతవరకు అంతర ద్వీప బోటుల సమయ వివరాలను విన్నారు. శ్రోతలు గానలహరి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి శంకర్ మహదేవన్ గారు పాడినటువంటి ఈ పాట.

శ్రోతలు, ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రస్థాన దేశ సాంస్కృతిక సామాజిక చరిత్రలో ఒక మైలురాయి. జూన్ 8, 1936 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమై నేడు దేశంలో 99% మందికి చేరువైన ఈ ప్రసార మాధ్యమం 90 ఏళ్ల స్ఫూర్తిని వైవిధ్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో కోట్ల మంది గుండె చప్పుడై ప్రతి ఇంటా స్ఫూర్తిని నింపిన మన ఆకాశవాణి ప్రస్థానం 90 వసంతాలు పూర్తి చేసుకుంది. 1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియోగా మొదలై నేడు 90 ఏళ్ల చరిత్రను సంతరించుకున్న మన ఆకాశవాణి కేవలం ఒక వార్తా మాధ్యమం మాత్రమే కాదు, ఎందరో కళాకారులకు, కవులకు, గాయకులకు, చివరికి ప్రతి భారతీయుడి భావోద్వేగాలకు ఒక వారధి. 1936 ప్రసారాలు మొదలైనప్పటి నుంచి 1957 అధికారికంగా ఆకాశవాణిగా నామకరణం చేయటం వరకు దీని వెనుక ఎంతో గొప్ప చరిత్ర ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ నుండి స్వామి వివేకానంద బోధనలు, జాతీయ స్ఫూర్తిని రగిలించిన స్వాతంత్ర్య సమరయోధుల గొంతుగా ఆకాశవాణిలోనే వినిపించింది. వార్తలే కాకుండా

ఆకాశవాణి ప్రసారం చేసిన లలిత గీతం, భక్తి గీతాలు, నాటకాలు, ఇంకా విద్యార్థుల కోసం ప్రసారాలు ఎంతో మందిని అలరించాయి. ప్రత్యేకించి పండుగ సమయంలో శ్రోతలకు రేడియోలకు అతుక్కునేలా చేశాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఆదిలాబాద్ వంటి ప్రాంతీయ కేంద్రాల ద్వారా మన భాష, యాస, సంస్కృతి ఎంతో గొప్పగా ప్రతిబింబించాయి. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 1986లో మొదలైన స్థానిక ప్రసారాలు నేడు ఎఫ్ఎంగా, డిజిటల్ మాధ్యమంగా మారి శ్రోతల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయి. రైతు నేస్తం, మహిళా కార్యక్రమాలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. సాంకేతికత ఎంత మారినా డిజిటల్ యుగంలో ఆకాశవాణి తన ప్రత్యేకతను, విశ్వసనీయతను నిలబెట్టుకుంది. నేడు మొబైల్ యాప్ల ద్వారా కూడా ప్రపంచ నలుమూలల ఆకాశవాణి ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 90 ఏళ్ల ప్రస్థానం ఒక చరిత్ర, ఒక వారసత్వం. ఈ వేడుకల సందర్భంగా ఆకాశవాణిని ఆదరిస్తున్న శ్రోతలకు, శ్రమించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. స్వరం ఒక్కటి, భారతం ఒక్కటి, ఆకాశవాణికి 90 వసంతాల శుభాకాంక్షలు.

శ్రోతలు, మీరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాటను విన్నారు కదా. ఈనాటి మన గానలహరి కార్యక్రమంలో భాగంగా మీరిప్పుడు నువ్వు వస్తావని చిత్రంలో నుంచి పాటలు వింటున్నారు. ఇందులో భాగంగా కార్యక్రమంలో చివరిగా ఇప్పుడు వినండి హరిహరన్ మరియు చిత్ర వీరిరువురు కలిసి ఆలపించిన ఈ పాట.

శ్రోతలు, మీరింతవరకు ఈనాటి మన గానలహరి కార్యక్రమంలో భాగంగా ఏకచిత్రం నువ్వు వస్తావని చిత్రంలో నుంచి కొన్ని పాటలతో పాటు మరికొన్ని తెలుసుకోవలసిన విషయాలను విన్నారు.